0: సరే. దాని విధంగా ఒక ఫీని ఒక లోకాల్ సెక్యూరి ఓ నెలగల గౌట్లు సీత నేర లోకాల్ అతను కలగల మోరస్ మై రైతున Después, y de lo que tengo que curar el tiempo. Si hay que curar el tiempo, maca, ese es el plata. No voy a usar el amor para él, como va a ser, poco usa el amor natural, si no, no tiene. La vida va a leer la vida, cuando la otra en el químico, y de la otra tiene el humor va a ser eso. La cultura se llama calor de duras, y químico se está moviendo de él, బాగుంది మాత్రం సరిపల్ నో నీ బలం అక్కడ తర్వాత సౌడి బాగుండాల్సిన పూజ బతికింది.
1: Ouvintes, nem aqui informação balorong ohing, os estúdios central Kampung Alor Dili, Hauer Siena Belo, lori equipa nebe serviço, hato obrigado wine e adeus.

0: ఈ కీర్తన తమగదే బాణుగ మాత శరీత తింఫల్ నో నీ బలం అఫేత జవత సౌడి బాకుండా సినేమ పూజ బతికింది పిసను.
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori ekipa nebe servisu, hato brigadu wain, i adeus.